కుంతల భగవానికి, శ్రీ ఆనందకంద భగవానికి, శ్రీ కౌసల్యానందన భగవానికి, శ్రీ దశరథ నందన భగవానికి, శ్రీ కైకేయీ నందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారో భయ్యనికి, హనుమాన్జీ మహారాజుకి, శ్రీ రామ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్ భగవానికి, శ్రీ అయోధ్యాధామ్కి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురుస్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్కి, గోస్వామి శ్రీ తులసీదాస్ జీ మహారాజ్కి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన్ ధర్మకి, గోమాతాకి, భారత్ మాతాకి, ప్రాతః

శాస్త్రశేరేగా పురుగా శాస్త్రాచ శాస్త్రపాద శభో మిక్కుం సర్వ

చందనం సమర్పయామి గంధద్వారాం దురాదరసాం నిత్యపుష్టాం గరీషణీ ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపబ్బయే శ్రియం గంగళవతయే నమః వస్త్రోపవస్త్రం మహాసమర్పయామి.

0: పుష్పం పుష్పమాల్యం మహ జుభాసుభాసా పరివీతయాగా శాస్త్రియాన్ భవతి జాయమాన తం ధీర్సా గభ్య ఉన్యంతి సద్యో మనసా దేవయంతాం మాహ పుష్పం పుష్పమాల్యం సమర్పయామి
1: పుష్ప గణేష్ జీవి పూర్వ

శుద్ధోదక స్నానం సమర్పయామి శ్యాం సదాశివాయ నమాహం శివ పరవారాయ నమాహం అమ్మ దుబ్బ తారి తాయ తే మధు చరంతే సి

0: గంగళవతై నమామహ గంధ చందనాందే అక్షతామహ పుష్పం పుష్పమాల్యం మహ జువాసువాసా పరిపీతయాగా శాస్త్రియాన్ భవతి జాయమాన తం ధీర్సా గభ్య ఉన్యంతి సద్యో మనసా దేవయంతాం పుష్పం పుష్పమాల్యం సమర్పయామి
1: పుష్ప గణేష్ చవితూర్ బ